భామామణి, చింతామణి, కామనరగిణి, ముత్తినమణి, కరిమణి, రిమణి, మణి, నీ రాణి, రాణి సతీభామే.